బైగువావు డాన్స్ టీమ్ అపమూయత ఇది ఇన్ ఫెస్టివల్ అవుతున్నారు అయిన ఖాయిన్ కోఆప్ కింద తనమున్న సిన బియావు మియావు ఇన డాన్స్ టీమ్ అవునో సిన తనమున్న పర్ఫార్మెన్స్ కైకి అలాగైన హైస్కూల్ కైపుంతాన మీ అయిన సినవిత్తున్నారు సాగులో సినబి పర్ఫార్మెన్స్ అయిన దీన్న సినబిన సినవిత్తున్నారు టీపే మా దీన్ నాతో నాకు క్లైమీ నమై పలా కుడుదిజావు సెప్పలు కాసర్ కమ్యూనిటీ పాలయ్యావు సాయిబయ్యావు సెన్ పొలవు నా బిబుతును తనమునావు సెప్పలు సినబి కాసరు గగాతునువావు యూత్ సెన్ పోల్స్ ఆంగ్లికన్ చర్చ్ నాకాగి మనక హోలీ ట్రినిటీ ఆమెన్ లాగ్ సిన సినకై పాలమునావు హండ్రెడ్ వాతావు సెలబ్రేషన్ కయ ప్లానాలు కెదత్నర తనావు పామ్లిన్ బోయల్ తాయ మైప నీదౌ సినన సినబియో మియవిన ఐ వారౌ కేజు పును అలాగైన ఐ యాసు సీరౌ తన సినన సెన్ పోల్ నా నాదౌ మియైన మాదినౌ థియోలోజికల్ కాలేజ్ తన ఎలిమెసన్ సేకిదనా మియైన మాదిన్ సెన్ పోల్ నుంగైన ఫ్లోరెన్స్ బ్యూకెనన్ తన బ్యూకెనన్ నాన్గా పతురా దిన్ సేన నాదౌ నన్ను జాగేత్ సేన మొయిన నా డికనెస్ నిన్నగా సెన్ పోల్ మాంగిస్ వర నాను మీ అయిన తవలో పసిను సే కేదా మోనిమెంటౌ తన మునౌ ఐ మీజింగ్ మీ అయిన వకపు హిస్టరీ నల్పనౌ హిస్టరీ సేన అయిన నుయి నల్పనియా యూత్ ఇన్ మీదౌ జాగితన్ మీదిన్ సెనో బిథునారా సితౌ ఎలిమెసల్ నాపౌ మాంగి మిదిన్ ఇత టోరస్ స్ట్రైట్ అను తన మున్నౌ మీ అయిన తన గగతియ మీదై మదిన్ జులై వన్ సెనో బుయ్ వారంగల్ పనౌ మీ అయిన డేట్ సినన జులై వన్ గల్ కప టోరస్ స్ట్రైట్ అపౌ మినౌ మీ అయిన కై డేట్ నాబియ మొయ్ను కై మజాపు టిఎస్ఆర్ఏ యౌ మీ అయిన కుయ్ సైన్ మాదిన్ సెనబి డేటును టిఎస్ఆర్ఏ ఆర్గనైజేషన్ కుయ్ కైమైదిన్ సేన సిగ్నేచర్ పాలాది నా నాన్ సేన వన్ టైమ్ కుయ్ కైమదిన్ సేన గల్పం లేక జులై వన్ సేన ఎలైమెసను అవగదో యామాదిన్ ఇన్ గల్పనియా వారౌ మీ అయిన జులై వన్ నా సేన వౌ మీ అయిన మెరిబో మాస్కేర్ కజ్యూ కజిపా మీ అయి లెజిస్లేషన్ తన కైమియా 2022 వసేకిద కైపై ఫ్యూ వీస్ అగో తన గారు సేనో బి మీ అయిన మా దీన్ బల్బైటిటా దీన్ గల్పన్ సేనో కాజీవా మీ అయిన కాజింగ్ ఇతరిదా నా మా బైక్ ఫామ్లేను మొయిను నా సిపక్కునియా నుయిన్ జా తన బల్బైటిటా దీన్ మర్కై సబీను నా నుయిన్ కై గల్పన్ మీ అయిన తనౌ సాబీను మీ అయి సినా మానిన్ రికగ్నైజ్ మానిన్ నో సో సినబి జాగేత్ తనౌ ఓ రేడియో ఉలైపిన్ జాగేత్ ఉలైపా అల్పనియా గగాతను పెసాలో సెటప్ మామైదిన్ సేనవార జులై వన్ నా సాయిమా కైకినే బ్రాడ్కాస్ట్ మీ అయిదిన్ ఇనా అలాగే ఇన్ టోరస్ స్ట్రైట్ అను సో సేన నాలకౌ సాయిమౌ బర్త్డే బర్త్డే లో సారీ నాను మీ అయిన వా బ్రాడ్కాస్టింగ్ అవ్వ మీ అయి సిన అనివర్సరీ సేన సేన బియౌ డేట్ అను